0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువలో మనం బస్సు ఇట్లా వచ్చాడంటే ఏసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, gragital lepi kattu mogi poti downu. Hey, salam kattu chillam kattu mana terra placeu. Hey, din maru yella kotti pench zara dosu.
1: Don't stop dancing. Ponagalu loading.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: India, we're coming for you.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org.

0: or follow AIA.events on social media.
1: Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Travel partner Travelopod. Powered by Realtor Nagaraj Annaya.
2: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
3: TNC apply.
4: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెసెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October. శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అన్ ఈవెంట్ బై My square feet.
4: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
3: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavu kosam.
5: Hi everybody, I'm Katrina Chen.

0: ఊహించని మలుపులు, ఆలోచింపజేసే ఆటలు, ఆనందింపజేసే బహుమతులు, వీటన్నిటినీ కలబోసి ప్రతి బుధవారం మీకోసం మేము తీసుకొస్తున్న మీ ఫేవరెట్ షో అష్టా చెమ్మ. నేను మీ హోస్ట్ శ్రీదేవి.
1: నేను సతీష్. మా ప్రోగ్రామ్ ని ఆన్లైన్ వినాలంటే virijallu.com కి వెళ్ళండి. అలాగే రైట్ సైడ్ మీద ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. శ్రీదేవి గారు, మీరు కనిపించినట్టు ఈ మధ్య కనిపించట్లేదు. సో అబ్బా, చాలా రోజుల తర్వాత మళ్ళా మిమ్మల్ని చూస్తున్నట్టున్నాము. సో ఆర్ రాదర్ వింటున్నాము, వెల్కమ్ బ్యాక్. కిందట వారం కూడా ఉన్నారండి. సో శ్రీదేవి గారు కొండలు గుట్టలు అన్ని ఎక్కేసి వచ్చినట్టున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళి అంటే రాజ్యాలు వెళ్ళారంటారు చూడండి, ఆ టైప్ లోని. మా ప్రోగ్రామ్ ని కనుక, యా వెల్కమ్, మా ప్రోగ్రామ్ ని వినాలంటే virijallu.com కి వెళ్ళండి. రైట్ సైడ్ మీద లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకే ఒక్క పదం అండి విరిజల్లు. ఇంకా యాప్ డౌన్లోడ్ చేయండి. చేస్తే 24 గంటలు తెలుగు పాటలు వినవచ్చు, బే ఏరియాలో జరుగుతున్న సంగతులన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మా ప్రోగ్రామ్స్ పెద్ద పెద్దవి అంటే ప్రతి సంవత్సరం మీరు ఇండిపెండెన్స్ డే చూస్తే ఇండిపెండెన్స్ డే గణేష్ చతుర్థి అండి, గణేష్ చతుర్థి ప్రతి సంవత్సరం వేలకి వేలాది మంది మీకోసం మేము చేసే ఈ కార్యక్రమాల్లోనే మిమ్మల్ని చూసి మేము సంతోషిస్తాం మీరు అంతమంది వచ్చి హలో చెప్తే. సో వింటూ ఉండండి, లేటెస్ట్ కార్యక్రమాలు అన్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాం. ఇంకా మీ కార్లో HD2 ఉంటే HD2 కూడా సెట్ చేసేయండి. ఇంకా మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. అండ్ ఇఫ్ యూఆర్ లిస్నింగ్ టు విరిజల్లు ఫర్ ద ఫస్ట్ టైం, యూ కెన్ ఆల్వేస్ కాల్ అస్ ఇన్ అండ్ లిసన్ టు అస్ అండ్ టాక్ టు అస్ ఆల్సో. అండ్ ద నంబర్ ఇస్ 877-265-5992. శ్రీదేవి గారు, నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమ పెరిగింది.
0: నాకు ప్రేమ ఎప్పుడు ఉంటుంది.
1: అబ్బా, ఎక్కడో తగిలినట్టు అనిపి, ఎక్కడో కాలిన వాసన వస్తుంది, కానీ ఈ రోజుకి తట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓకే,
0: మాకు మాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమ ఎప్పుడు ఉంటుంది. ఇవాళ కొంచెం ఒక బకెట్ పెరిగింది కాబట్టి మనం ఇవాళ తెలుగు సాహిత్యం మీద కొన్ని క్వశ్చన్స్ సాహిత్యం మీద అడిగేంత అర్హత లేదు, బట్ దాని గురించి కొంచెం మాట్లాడుకుని తలుచుకుంటాం.
1: సో కవిత్రయం నుండి మహాకవి శ్రీశ్రీ వరకు, గురజాడ నుండి విశ్వనాథ వరకు, ఒక్కో వాళ్ళ వన్ లైనర్స్ అన్ని ప్రపంచాన్ని మరిపి ఒక రివల్యూషనరీ థాట్ క్రియేట్ చేసేవి. సో ఆల్ దీస్ గ్రేట్ పీపుల్. అండ్ ఇవాళ కొంచెం వాళ్ళు అన్న లెటర్స్, వాళ్ళు చెప్పిన సూక్తులు అనుకోవచ్చు, వాళ్ళు మాట్లాడిన పదాలు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు మన ఇన్స్పైర్ చేసిన విధానం అని అనుకోవచ్చు, తెలుగు సాహిత్యంలోకి ఒక్కరు ఇవాళ కొంచెం కాలు పెడదాం. ఇంకా ఫర్ ఆల్ ద లిసనర్స్, మీకు ఆన్సర్ తెలియాలి అన్నది లేదు. సో యూ డోంట్ హ్యావ్ టు నో ద ఆన్సర్. ఆల్ యూ హ్యావ్ టు నో ఇస్ ద నంబర్ టు కాల్. వన్స్ యూ కాల్ వీ కెన్ ఆల్వేస్ టాక్ అబౌట్ ఇట్. సో ద నంబర్ టు కాల్ ఇస్ 877-265-5992. యు ఆర్ లిస్నింగ్ టు విరిజల్లు అష్టా చెమ్మ విత్ యువర్ హోస్ట్ సతీష్ అండ్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు, సో మీరు తెలుగు సాహిత్యం అన్నారు కాబట్టి మీ మొదటి ప్రశ్న మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను.
0: థ్యాంక్ యూ మీరు వన్ లైనర్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఈ వన్ లైనర్ మనం చాలా సార్లు విన్నాము. అండ్ దీని గురించి చెప్పాలి అంటే నేను చెప్పేస్తాను కొంచెం. సో గురజాడ అప్పారావు గారు రాశారు దీన్ని. సో మరి ఈ గురజాడ గారు మనకి ఒక ప్లే ద్వారా తెలుగు డ్రామా హిస్టరీని తిరగరాశారు, అంటే ఒక నాటకం ద్వారా. సో ఏ నాటకం అది అనేది మాత్రం మీరు గుర్తించాలి. అంటే నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కూడా ఇస్తాను. చాలా నేను ఎప్పుడు ఈజీగానే అడుగుతుంటా కాబట్టి ఈసారి కూడా ఈజీగానే అడుగుతాను. సో నేను మల్టిపుల్ చాయిసెస్ ఇస్తాను, మీరు దాంట్లోంచి మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో అది పిక్ చేసుకుని నాకు కాల్ చేయాలి. కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. మరి మల్టిపుల్ చాయిస్ ఏంటి అంటే శాకుంతలం, లేకపోతే కన్యాశులకం, వరవిక్రయం అండ్ ప్రతాప రుద్రయం. సో శాకుంతలం, ప్రతాప రుద్రయం, వరవిక్రయం ఆర్ కన్యాశులకం, ఈ నాలుగిట్లో ఒక ప్లే ద్వారా అంటే ఒక నాటకం ద్వారా గురజాడ గారు మనకి చాలా దగ్గరయ్యారు తెలుగు వారందరికీ కూడా. సో దీంట్లోంచి ఏది తెలిస్తే కాల్ చేయండి 877-265-5992.
1: ఓకే, సో అదండి. సో మీరు ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కునే లోపట ఆర్ వినే లోపట ఆర్ మీకు తెలిస్తే కనుక కాల్ చేసేయండి, లేకపోతే అప్పటిదాకా సరదాగా ఈ పాట వినొద్దాం. లెట్స్ ప్లే ఎ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మరి బ్రేక్ కి వెళ్లే ముందు మనం తెలుగు పోయిట్స్ గురించి, తెలుగు లిటరేచర్ గురించి కొంచెం మాట్లాడుకుందామని అనుకున్నాము. మరి గురజాడ అప్పారావు గారు ఈ కథతోని, ఈ నావెల్తోని మన తెలుగు ప్రేక్షకుల అందరికీ కూడా దగ్గరయ్యారు. సో మల్టిపుల్ చాయిసెస్ నేను ఇచ్చాను. కన్యాశుల్కం, వారా విక్రయం అండ్ ప్రతాపరుద్రయం అండ్ శాకుంతలం, ఈ నాలుగిట్లో ఏ నావెల్ ద్వారా మనకి చాలా ఫేమస్ అయ్యారు? ఇట్స్ ద క్వశ్చన్.
1: ఓకే, శ్రోతలందరికీ, ఇఫ్ యు నో ద ఆన్సర్ or even if you don't know, the number to call is 877-265-5992. And inko prashna andi srotalandarki, you don't have, you know, you can always answer this question, but what was the last Telugu literary book or a novel which you read recently? And so today, because of the language of English and laptop, I think we barely read Telugu. Or Hindi bhi ho sakti hai, किसी भी हिंदी पुस्तक, आजकल बुक एडिशन, आई एम टॉकिंग अबाउट ए प्रिंट आउट और लेट अस से हार्ड कवर एडिशन, कौन सी पुस्तक आपने रिसेंटली पढ़ी, अगर उसके बारे में बात करना चाहें तो कॉल करने का नंबर है 877-265-5992. इनका मर्ची पोकंडी, మీకు అడిగిన ప్రశ్న, శ్రీదేవి గారు మళ్ళా ప్రశ్న ఇంకొకసారి చెప్దాం,
0: చెప్దామండి.
1: దేశం అంటే,
0: దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని రాసిన గురజాడ అప్పారావు గారు ఆ ఫేమస్ ప్లే ద్వారా తెలుగు హిస్టరీని తిరగరాశారు. సో ఏ ఫేమస్ ప్లే గురించి, ఏ ఫేమస్ నాటకం గురించి నేను మాట్లాడుతున్నాను? మల్టిపుల్ చాయిస్, శాకుంతలం, ప్రతాపరుద్రయం అండ్ వరవిక్రయం ఆర్ కన్యాశుల్కం, ఈ నాలుగిట్లో ఏది మీరు అనుకుంటున్నారు? కాల్ చేయండి 877-265-5992. సో మరి మరి లాస్ట్ వీక్ మనము గణపతి ఫెస్టివల్ చాలా ఘనంగా జరుపుకున్నాము శాన్ రమోన్లో. ఈస్ట్ బేకా రాజా గణేష్ చతుర్థి చాలా బాగా జరిగిందండి. మరి మనకి ఇంకా రాబోతున్న కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాము. సో ఆర్ మచ్ వెయిటెడ్ బాటా అండ్ ఏఐఏ కరియోకీ ప్రోగ్రామ్ ఈజ్ కమింగ్ ఆన్ October 3rd, 5 o'clock in Biryani Junction. And so as we mentioned, every month AIA and Bata var nirvahistuna karaoke program lo meeku paadalanunna paadinchalanunna oka sayantram saradaga mee friends paadutu unte meeru chakkati sumptuous dinner tintu oka evening ni saradaga gadapalanunna kuda, so bata.org ki vellandi, akkada meeku karaoke program gurinchina details untayi. You can RSVP or you can send an email if anybody is interested to sing. So let's take a call. Hello, విరిజల్లుకి స్వాగతం.
2: హలో శ్రీదేవి అండ్ సతీష్ గారిని, ప్రసాద్ అండి.
0: ప్రసాద్ గారు చెప్పండి.
2: అది ఇంత మంచి క్వశ్చన్ అయినా, అది ఇంత మంచి క్వశ్చన్ అడిగారు మీరు, ఎవరు ఆన్సర్ చేయలేదని కాల్ చేశాను.
0: ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి,
2: కన్యాశుల్కం. హలో హలో అండి సతీష్ గారు, హౌ ఆర్ యూ?
1: ప్రసాద్ గారు, మిమ్మల్ని ఏంటంటే మీకు వేరే లైన్ వేసి మీకు ఆన్సర్లు చెప్పకుండా వేరే క్లిష్టమైన ప్రశ్నలు అడగాలని మా టీం వారు నిర్ణయించారు. సో మీరు దీనికి సమాధానం చెప్పండి, ఆ తర్వాత చిన్న తిరకాస్
0: చెప్పేశారు. చెప్పేశారు కన్యాశుల్కం అని
2: చెప్పారండి. కన్యాశుల్కం వెరీ ఫేమస్ ఆయన నాటిక, అది స్టోరీ నవల్ కూడా ఉంది, అలాగే మూవీ కూడా చాలా బాగుంటుంది. మరి ఎన్టీఆర్ అండ్ మన శాస్త్రి గారు ఉన్నారు, చాలా మహామూలు అందరు ఉన్నారు, చాలా బాగుంటుంది సినిమా.
0: కన్యాశుల్కంలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి?
2: చాలా మంది, సావిత్రి గారిది చాలా బాగుంటుంది యాక్చువల్లీ, అలాగే గిరీశం అని మన ఎన్టీఆర్ గారి రోజు చాలా బాగుంటుంది, బాగుంటారు గిరీశం. చెప్పండి, మీరు అడుగుతారు సతీష్ గారి టఫ్ క్వశ్చన్.
1: అబ్బా ఓకే, ప్రిపేర్ అయిపోయారు అన్నమాట అడిగేస్తాను అని చెప్పేసి. ఓకే, సో సో అది వాట్ వాస్ ద హోల్ స్టోరీ అబౌట్? చాలా సింపుల్ క్వశ్చన్ అనుకోండి కానీ చెప్పండి.
2: ఇది కన్యాశుల్కమా? అంటే బాల వివాహాలు, బాల వితంతులు, వాటి బ్యాడ్ ఈవిల్స్ ఆఫ్ దట్ యునో డ్యూ టు దట్ అండ్ ద సొసైటీ హౌ దే ఆర్ ట్రీటింగ్ ఎట్ అనమాట, అది దాని హై లెవెల్.
1: So, అవునండి, ఇట్ వాజ్ ఎ సోషల్ రీఫార్మ్ అండ్ ఇట్ వాజ్ రిలేటెడ్ టు సోషల్ రీఫార్మ్ అబౌట్ చైల్డ్ మ్యారేజెస్ దట్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ దట్ టైమ్. అండ్ ఇది 1892 అండి. దట్ వాస్ ద టైమ్ హీ రోట్ దాట్. అండ్ ఇవాళ మనం చూస్తే 100 ఏళ్ళు పైగా అయిపోయింది, దగ్గర దగ్గర 125 ఏళ్ళు దగ్గర దగ్గరగా అయిపోయింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్, అంటే సోషల్ రీఫార్మ్ గురించి మాట్లాడుతూ ఇట్ వాజ్ వెరీ వెల్ రిటన్ ఆల్సో, అండ్ ఇట్ హ్యాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్, అంటే లిటరరీ ఇంపాక్ట్ ఆన్ ద తెలుగు వరల్డ్. కరెక్ట్ ఆన్సర్ సార్, కరెక్ట్ ఆన్సర్. సో
2: థ్యాంక్ యూ.
0: ప్రసాద్ గారు, మీరు ఎలాగో ఆన్ ఎయిర్ వచ్చారు కాబట్టి మీరు పాఠశాల గురించి ఏమైనా చెప్తారా?
2: తప్పకుండా సార్, థ్యాంక్ యూ. అలాగే అందరికి మరొకసారి అండి, పాఠశాలలో క్లాసెస్ ఈవికే సరైనమాట. పాఠశాల ముఖ్యంగా మనకి ఇక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐ పిల్లలకి సులువుగా కష్టపడకుండా ఇష్టంగా నేర్చుకునే విధంగా మన కరికులం అంతా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మన అచ్చులు అల్లులు గుణించాలతో పాటు ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి, ఫస్ట్ ఇయర్ మనం పలుకు అంటాము, తర్వాత అడుగు వెలుగు మాట, ఇలాగా 4 సంవత్సరాలు ఉంది మనకి. మొదటి సంవత్సరం మీ పిల్లలు అటెండ్ అయిన తర్వాత వాళ్ళు సింపుల్ గా నా పేరు రాముడు అని ఉందనుకోండి, అలాంటిది వాళ్ళు చదువుతారు, మాట్లాడతారు, రాస్తారు అన్నమాట, మూడు చేస్తారు వాళ్ళు. సో బ్యాలెన్స్ గడిపిన మాట. అలాగే ఇందాక చెప్పినట్టు చాలా సులువుగా ఉంటుంది, ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. సో తప్పకుండా ఇంకెవరన్నా రిజిస్టర్ చేసుకోకపోతే చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ సెలవు చేసుకుంటాను. ధన్యవాదాలు
1: సార్. ఒక్క నిమిషం, మీరు మళ్ళా 4 ఫేజ్లు ఒకసారి చెప్పండి సార్ మాకు. తెలుగు పలుకు, తెలుగు అడుగు, తెలుగు పరుగు, తెలుగు వెలుగు, ఈ 4 అండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత తెలుగు ఎగురు, అంటే ఎగరడం, అంటే ప్రస్తుతం ప్రసాద్ గారు ఆ లెవెల్లో ఉన్నారు, హైయెస్ట్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఎగరడంలో పెట్టాము.
0: అది చెప్పడానికి ప్రసాద్ గారిని 4 మళ్ళీ చెప్పమన్నారు మీరు?
1: యా, కానీ ఎగిరే వాళ్ళకి నడిచేవి ఏం కనిపిస్తాయి?
2: I'm quitting.
0: Ayyo.
1: Okay. Le, sir.
2: Thank you.
1: So, sir.
2: Thank you.
1: All that you do. Thanks a lot, Andy. శ్రోతలందరికీ, మీ పిల్లలకి రోజు వాడుక భాష తెలుగు భాష నేర్పించాలి అంటే పాఠశాల, ఇంకా ప్రసాద్ గారిని గుర్తుంచుకోండి. తప్పకుండా సెండ్ అన్ ఈమెయిల్ టు అస్ అండ్ విల్ బీ మోర్ దాన్ హ్యాపీ టు గివ్ యూ ద డీటెయిల్స్ అండ్ యూ కెన్ జాయిన్ అట్ bata.org. కెల్తే డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఇంకా శ్రీదేవ్ గారు కరెక్ట్, కన్యాశుల్కం 1892 అండ్ దట్ వాస్ ద ఫస్ట్ నావల్ విచ్ వాస్ రిటన్ ఇన్ మనం రోజు మాట్లాడుకునే భాష, వ్యావహారిక భాష అంటాము. సో అండ్ ఇట్ హ్యాండిల్డ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ డౌరీ, దట్ వాస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్. అప్పటిదాకా కన్యాశుల్కం రాసేదాకా ఏంటంటే తెలుగు లిటరేచర్ వాస్ డామినేటెడ్ బై గ్రాంధిక భాష, అంటే లిటరరీ ప్రోజ్ అనుకోండి. అండ్ గురుజాడ గారు హీ బ్రోక్ దాట్ హోల్ సెంచురీస్ ఓల్డ్ ట్రెడిషన్ బై యూజింగ్ రోజు వాడుక భాష వాడే దాంతో. సో అందుకు అదొకటి, దట్ వాస్ వన్ మోర్ రీజన్ వై ఇట్ బికేమ్ సో పాపులర్ అండ్ పీపుల్ వర్ ఏబుల్ టు రీడ్ అండ్ రిలేట్ టు ఇట్. అండ్ అతను దేశమును ప్రేమించమన్నా అని రాసినప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇట్ చేంజ్డ్ ద వే పీపుల్ థాట్. అప్పటిదాకా ఏంటంటే మన జాగా, మన ఇల్లు ఇవే ఆలోచించేవారు, ఎప్పుడు దేశం గురించి అంత ఆలోచించేవారు కాదు. సో దాట్ చేంజ్ ద హోల్ థింగ్. అండ్ అమ్మాయిల్ని, చిన్న పిల్లల్ని కన్యాశుల్కం అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చిన్నపిల్లల్ని
0: అమ్మే
1: చైల్డ్ మ్యారేజెస్, అండ్ దాట్ వాస్ ఎ హ్యూజ్ హ్యూజ్ థింగ్ అండి ఆ రోజుల్లోనే. సో అది గురజాడ అప్పారావు గారు. అండ్ హీ ఈజ్ ఆల్సో నోన్, హిజ్ టైటిల్ ఈజ్ మహాకవి, మహాకవి అంటారు గురజాడ అప్పారావు గారిని. అలాగే అండ్ హీ స్టార్టెడ్ ఎ న్యూ స్టైల్ కాల్డ్ ముత్యాల సరలు, ఓకే, అంటే చాలా సులువుగా ఉంటుంది అని చెప్పేసి.
0: అండ్ ఆయన ఆయన రాసిన ఒక సాంగ్ కూడా దేశమును ప్రేమించమన్న, ఇస్ రిటన్ బై గురజాడ అప్పారావు గారు.
1: అదండి. అండ్ గిరీశం ఫ్రమ్ కన్యాశుల్కం, అతను ప్రసాద్ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ హీస్ అన్ ఐకానిక్ లెటర్ క్యారెక్టర్ ఇన్ తెలుగు లిటరేచర్ అండి. సో దాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ దేశమును ప్రేమించమన్నా బై గురజాడ అప్పారావు గారు. ఈ రోజు మనము గిరిజల్లోని తెలుగులో, తెలుగు భాష, తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాము. శ్రీదేవి గారు, మీరు రెడీయా మీ ప్రశ్నతోటి?
0: ఆలోచించాను బట్ నేను రెడీ.
1: ఓకే.
0: ఖడ్గం ఉంది, కవిత్వం ఉంది, కడుపు నిండా ఆకలి ఉంది. సో ఎవరు ఎవరు రాసుంటారు ఈ మాటలు మీకు తెలుసా?
1: ఓకే ఓకే, నేను వింటున్నాను కానీ మా శ్రోతలు గ్యారంటీగా చెప్పేస్తారు. సో మళ్ళా ఇంకొకసారి చెప్పండి నాకు.
0: ఖడ్గం ఉంది, కవిత్వం ఉంది, కడుపు నిండా ఆకలి ఉంది.
1: అని ఎవరు అన్నారు,
0: అని ఎవరు రాశారు, అని ఎవరు రాశారు? మిమ్మల్ని అడిగాను, బట్ నేను చెప్పమంటే నేను చెప్పేస్తాను, బట్ నేను చెప్పేస్తాను.
1: సో ఆ ప్రశ్న అందరికి, శ్రోతలందరికి ఉందండి. సో యూ కెన్ కాల్ అస్ అట్ 877-265-5992 అండ్ మీరు మాతో వింటున్నారు ఇవాళ విరిజల్లోని. సరదాగా పాటలు కూడా వింటున్నాము, కాల్ చేయండి తప్పకుండా 877-265-5992. ఒక పాట వినొద్దాం.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్. తో బ్రేక్ కి వెళ్లే ముందు నేను క్వశ్చన్ అడిగాను, ఖడ్గం ఉంది, కవిత్వం ఉంది, కడుపు నిండా ఆకలి ఉంది అని ఈ గర్జించిన మహాకవి ఎవరు అని అడిగాను. సో మీకు కొంచెం స్ట్రాంగ్ గా డైరెక్ట్ గా పదాలు వినిపించాయి అని అంటే నన్ అదర్ దాన్ సతీష్ గారు.
1: శ్రీశ్రీ
0: గారు, లెజెండరీ పోయిట్ శ్రీశ్రీ గారు.
1: శ్రీశ్రీ గారు అని అందరూ అంటారు కదా. ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. సారీ.
0: సో మరి ఈయన శ్రీశ్రీ గారు, ఈ వినో శ్రీశ్రీ గారి కవితలు ఎంత ఎంత దగ్గరగా అంటే ఎంత డైరెక్ట్ గా మనుషులకి తగులుతాయి అనేది మీ అందరికీ తెలుసు. సో మరి ఈయన మన తెలుగు కవిత్వానికి కొత్త ఏమంటారంటే
1: కొత్త శైలిలో రాయించారండి. అది ఇంకా శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అండ్ మనకందరికి శ్రీశ్రీ అని తెలుసు, అంటే అలవాటు అయిపోయింది, చాలా సులువుగా చిన్నగా ఉంటుంది శ్రీరంగం శ్రీనివాసరావు గారు. అండ్ అతను ఏంటంటే ఛాందస్, అంటే ఇంత మునుపు రాసేటప్పుడు ఛందస్ అనేవారు, అక్కడి నుంచి ముక్త ఛందస్సు అంటే విచ్ ఇస్ మచ్ మోర్ ఈజియర్, ఇట్స్ ఎ ఫ్రీ వర్డ్స్, అంటే పోయట్రీ రాయడం వేరు ప్రోజ్ రాయడం వేరు. అండ్ హీ టర్న్ ద పోయట్రీ ఇన్ టు అ వెపన్ ఫర్ రెగ్యులర్ వర్కింగ్ క్లాస్, అంటే ఎక్కువ

0: ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 1950.
1: అప్పా,
0: అంత ముందు రాసారా అని నేను ఇంకా అసలు అది చదివి 1950లో ఇంత రాసారా ఆయన అని. ఎందుకంటే గురుజాడప్పారావు గారి గురించి ఇందాకే మాట్లాడుకున్నాము, సో ఆ తర్వాత శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుతున్నాము. 1950లో ఆయన మహాప్రస్థానం రాసారా అంటే దాని అక్కడ ఆ షాక్లోనే ఉన్నానే.
1: ఇంకా అతను రాసిన పుస్తకానికి ఫోర్వర్డ్, మామూలుగా పుస్తకానికి ఫోర్వర్డ్ రాస్తారు కండి, చలంగారు రాశారు, యోగ్యతా పత్రం అంటారు, రాశారు మహాప్రస్థానానికి. అతను రాశారు అండ్ హీ కాల్డ్ ఇట్ లెటర్స్ ఏ ఎర్త్ క్వేక్ ఇన్ తెలుగు లిటరేచర్. అంటే చలంగారు ఎప్పుడైతే ఇంట్రొడక్షన్ రాశారో మహాప్రస్థానానికి, హీ దాంట్లో చదివితే కనుక యోగ్యతా పత్రం అంటారు. ఫోర్వర్డ్ అంటే సంబడీ హూ థింక్స్ దాట్ యు ఆర్ వర్త్ ఇట్ అండ్ రైట్స్ ద ఫోర్వర్డ్ ఫార్ ఇట్ సెయింగ్ దాట్ యు నో దే రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అది చలంగారు చేశారు. అదండి, సో మహాప్రస్థానం.
0: శ్రీ శ్రీ గారు ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ కి.
1: కరెక్ట్.
0: అండ్ ఆఫ్ కోర్స్ శ్రీశ్రీ గారి కవితలు మనకి చాలా తెలుసు. అండ్ అంటే చాలా ఏంటంటే ప్రొవోకింగ్ గా ఉంటాయి అనొచ్చు, అంటే యూత్ కి చాలా అంటే
1: ఇన్స్పైరింగ్,
0: ఎనర్జెటిక్ గా, ఇన్స్పైరింగ్ గా, అడ్రినల్ రష్ ఉంటుంది ఆయన ఆయన యూనో కవితలు చదివితే ఉంటే కూడా. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్.
1: ఇంకా అతను రాసిన అంటే మనందరికీ తెలిసింది మహాప్రస్థానం ఒక్కటే, కాకపోతే అతను ఏంటంటే ఖడ్గ సృష్టి అని ఇంకోటి ఉంది పుస్తకం, అది కూడా రాశారు. అండ్
0: అండ్ మరో ప్రపంచం చెప్పారు మీరు, మహాప్రస్థానం మరో ప్రపంచం రాశారు.
1: యా,
0: మావో రాశారు.
1: ఇంకా మనకి అల్లూరి సీతారామరాజు సినిమాలోని తెలుగు వీర లేవరా అన్న పాట అతనే రాశారు. యా, and he's also a Sahitya Academy Award winner. Ante chaala unnayandi, ante Nandi Award, National Film Awards kuda vachayi atanki. Sridev garu, manam ila saradaga maatladukuntu samayam almost ide chinna vaanijya viraman teeskune samayam aasannamainattundi. So let's take a small
0: we'll take a small commercial break. We'll be right back.
2: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
3: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagrajhomes.com.
4: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్. తో మా కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. సో మనకి ఇంకా రాబోతున్న చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ఇప్పుడే మనం గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకున్నాము, ఆ తర్వాత బతుకమ్మ వస్తుంది, ఆ తర్వాత దసరా వస్తుంది, ఆ తర్వాత దీపావళి వస్తుంది.

0: బోల్డ్ అని పండుగలు ఉన్నాయి సెలబ్రేట్ చేసుకోవడానికి. మరి ఈ పండుగలన్నిటికీ కూడా చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ముందుగా దసరా, దివాళీ, ధమాకా ఏఐఏ బ్రింగ్స్ యూ ఫ్లాగ్షిప్ ఈవెంట్ ఆన్ అక్టోబర్ 17th. మార్క్ యువర్ క్యాలెండర్స్. మీ అందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ బేరియా నోస్ వెన్ దిస్ దసరా దివాళీ ధమాకా హ్యాపెన్స్ ఇన్ శాన్ రమోన్ Pleasanton Fairgrounds. And the highlight of the program, you all know, Ravan Dahan, and there will be a Mahamangala Aarti, and there will be a lot of cultural events, and there will be so many vendor booths to shop for the Diwali
1: and Sridevi garu kuda untaru.
0: And yes, I'm going to be there, of course. And so lot more food and lot more shopping and lot more excitement. So mark your calendars, October 17th. Keep the day open because it's going to be an entire day program, and you must not miss the Ravan Dahan and fireworks. So I can proudly say entire Bay Area lo or US lo anta manchi fireworks anta close proximity lo manam eppudu ekkada chusi undamu. That is one of the best fireworks happens in Pleasanton Fairgrounds on October 17th.
1: సో అదండి, మీరు వింటున్నారు అష్టాచమ్మ, మీ హోస్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. ప్రతి బుధవారం సాయంత్రం 7-8 వరకు వినవచ్చు. అలాగే శ్రీదేవి గారిని కలవాలంటే మీరు మా కార్యక్రమాలు ఎక్కడికి వచ్చినా కూడా తప్పకుండా కలవచ్చు.
0: లేదండి, నేను ఒక్క దగ్గరే కలుస్తాను, విచ్ ఈస్ ఆన్ వెన్స్డే విరిజల్లులో మా అష్టాచమ్మ ప్రోగ్రామ్ లో. సో కాబట్టి కాల్ చేసేయండి 877-265-5992.
1: అదండి, ఇంకా ఇవాళ స్టూడియోలో మాకు బోర్డు మీద హెల్ప్ చేస్తున్న అంజలి గారికి మా తరపు నుంచి ధన్యవాదాలు. సో ఇంకా శ్రీదేవి గారు, ఇంకో ప్రశ్న అడుగుదామా?
0: Yes. So, దేశ భాషలందు తెలుగు లెస్స? Of course it is. That is the fact. దేశ భాషలందు no, తెలుగు లెస్స. లెస్స means more. Finest. Telugu is the finest language in out of all the languages. That's what it means. So desha bhashalandu telugu lessa ani evaru annaru ee sentence. It's an iconic sentence. So idi rasina nenu inka asli question adugite answer kuda cheppestaremo
1: ledo. So mee prashnaki samadhanam tappa meethavanni cheptanu kavasthene nenu.
0: Okay, cheppandi meeru.
1: So
0: meeru adagandi question, nenu adugite answer cheppestanu nene.
1: సో తెలుగు ఈజ్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అండి. అండ్ ఎందుకంటే భాషలోని సౌమ్యంగా ఉంటుంది, మాట్లాడడానికి చాలా వినసొంపుగా ఉంటుంది, అందుకు దాన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. బట్ ఐ డోంట్ నో ఇటాలియన్ ఇనఫ్ టు సే దట్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. బట్ తెలుగు అంటే మనం వినే భాషలన్నింటిలోనే ఆలోచిస్తే కనుక తెలుగు మాట్లాడుతూ ఉంటే చాలా వినసొంపుగా ఉంటుంది. కొంచెం
0: ఒక కాల్ తీసుకుని మాట్లాడదాం ఒకసారి. హలో, విరిజల్కి స్వాగతం.
2: రామ్ గోపాల్ మాట్లాడుతాను కుప్పటి నుంచి.
0: హాయ్ రామ్ గోపాల్ గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాను, ఇక్కడ కుప్పటి నుంచి చంద్రమోహన్ చూస్తున్నాను ఆకాశంలో. బాగుంది,
1: చాలా రోజుల తర్వాత చేస్తే మేము కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాం సార్ మీరు.
2: కాబట్టి చందమా బాగుంటుంది, ఇంకా చూస్తున్నాను. బట్ ఎనీవే, మీ ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు.
0: శ్రీకృష్ణదేవరాయలు గారు కాదండి, మీకు చందమామని చూడంగానే విరిజల్లు కాల్ చేయాలనిపించింది. సో కాబట్టి మేము గుర్తొచ్చాం, మేము హ్యాపీ.
1: అబ్బా, నాది 8:30కి వాకింగ్ ఉంది సార్, ఆ వాకింగ్ అప్పుడు
0: అంతేనా? వెరీ గుడ్. వింటున్న వేరే శ్రోతలందరూ కూడా మా రాజగోపాల్ గారు మీకు ఛాన్స్ ఇచ్చారు, మీరు కాల్ చేయండి.
1: సో సార్, మీరు ఈజీ అన్నారు కాబట్టి ఆముక్త మాల్యద ఎవరి కథ?
2: అదేదో విష్ణుమూర్తి వైష్ణవ సాంప్రదాయం కథ. ఒక రాజుగారు ఉంటారు, అలా ఉంటుంది, కూర్చో గుర్తులేదు, ఒక ఎవరు ప్రేమిస్తాడు కానీ ప్రేమి
1: మాకు. మీరు ఇంకిప్పుడు ఏం చెప్పినా పర్లేదు సార్, మీకు తెలీదు మాకు కొంచెం తెలుసు అని మేము కొంచెం ఫీల్ అయిపోతున్నాం ఇక్కడ.
2: లేకపోతే
1: సరదాగా చెప్తున్నాను, గోదాదేవి గారి గురించి. అండ్ గోదాదేవి ఇస్ ఎ వైష్ణవైట్.

0: సో ఆవిడ స్టోరీ ఆముక్త మాల్యద. అండ్ తమిళ్ లో చూస్తే ఆండాళ్ళు అంటారు, ఆండాళ్ ఇస్ ద సేమ్ స్టోరీ. సో అదండి. సో పర్లేదు సార్, మీకు తెలుసు, కాకపోతే ఏంటంటే మీకు తెలుసు అని మేము పబ్లిక్ గా ఒప్పేసుకుంటే అంత బాగుండదు కాబట్టి కొంచెం ఇటు అటు ఎత్తుతూ ఉంటాం.
1: సిసికి ఆ పాటకి జాతీయ పురస్కారం వచ్చింది, అది కూడా చెప్తే బాగుండేది. ఆ తెలుగు
0: యా
2: అవునండి,
1: తెలుగు పోయిట్ గెట్ నేషనల్, అంటే తెలుగు సినిమా పాటకి ఫస్ట్ వచ్చింది అది. తర్వాత పేటూరుకి వచ్చింది, పేటూరు గారిది ఫస్ట్ అది.
2: పేటూరు గారికి ముందు చాలా అంటే శ్రీశ్రీ గారు, ఆఫ్ కోర్స్
0: శ్రీశ్రీ గారికి నేషనల్
1: ఫస్ట్ నేషనల్ అవార్డ్ ఫస్ట్ సిసికి వచ్చింది. అంత ముందు ఎవరికి అంటే అప్పుడే స్టార్ట్ చేసినట్టు తెలియదు, బట్ అది ఫస్ట్ వన్ ఫర్ తెలుగు ఫిల్మ్ సాంగ్.
2: తెలుగు ఫిల్మ్ సాంగ్ కి తెలుగుని మేము మా పాఠశాలలో చెప్పినట్టుగా సులువైన పద్ధతిలో అందరికి అర్థమయ్యేటట్టుగా రాసేవారు ఆయన.
0: అది సార్, థ్యాంక్స్ అలాట్ అండి, వింటున్నారని తెలుసు, కాల్ చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ,
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్ గారు.
0: సో శ్రీదేవ్ గారు
2: చెప్పండి,
0: శ్రీకృష్ణదేవరాయల గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి,
2: చాలా
0: తీసుకుందాం. ఇంకో కాల్ తీసుకుందాం. హలో విరిజల్ కి స్వాగతం. హలో విరిజల్ కి స్వాగతం. హలో అండి.
3: హలో అండి, సతీష్ గారు, శ్రీదేవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నేను
2: యశోదర్
0: గారు చెప్పండి.
3: నేను ఐ డోంట్ ఇంటెండ్ టు కాంట్రడిక్ట్, బట్ జస్ట్ నేను మొన్న ఈ మధ్య తెలుసుకున్నది, మీతో షేర్ చేసుకుందాం అని ఫోన్ చేశాను. ఇది యాక్చువల్ గా వాడింది వినుకొండ వల్లభరాయుడు అనే కవిత.
0: ఏంటండి
3: ఈ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఫస్ట్ యూజ్ చేసింది క్రీడాభిరామం అని ఆయన రచనలో వినుకొండ వల్లభరాయుడు యూజ్ చేశాడ. బట్ దట్ బికేమ్ పాపులర్ విత్ కృష్ణదేవరాయలు గారు.
0: ఓహో, ఓకే ఓకే. రాజులుగా
3: చేస్తుంటే క్విజ్ అది చేస్తుంటే అప్పుడు ఈ క్రీడాభిరామం ఈ వినుకొండ రాయుడు వల్లభరాయుడు అనేది అది తెలిసింది. అందుకని షేర్ చేసుకోవడానికి మీతో ఫోన్
0: చేశాను. దీని బట్టి మనకేం తెలుస్తుంది, దీని బట్టి మనకేం తెలుస్తుంది, రాజులు అయితే మనం ఏమైనా చెయ్యొచ్చేమో ఊరికే అన్నాను కానీ అసలు లేదండి.
3: అంటే ఆయన ఆయన ఆయన అడ్మిట్ చేశారు కానీ అంటే పాపులర్ అయింది ఈయన వల్ల.
0: అవును. సో ఇంకా కరెక్టే అండి, ఇప్పుడే చూస్తున్నాను కరెక్టే. ఇంకా ఇదేంటి అంటే సో శ్రీకృష్ణదేవరాయలు అతని దగ్గర కవులు అందరూ ఉండేవారు, వాళ్ళందరినీ ఏమనేవారు? ఇంకో ప్రశ్న,
3: అష్టదిగ్గజాలు భువన విజయం.
0: కరెక్ట్. సో అష్టదిగ్గజాలండి, భువన విజయం. హిజ్ రాయల్ కోర్ట్ ఈస్ కాల్డ్ భువన విజయం అండ్ హోస్టెడ్ అష్టదిగ్గజాలు అందరూ అక్కడ ఉండేవారు. సో అతను కూడా అంటే అష్టదిగ్గజాలు ఉండడమే కాకుండా అతను కూడా హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ లిటరీ, అంటే హీ వాజ్ వెరీ మచ్ ఇన్ టు లిటరేచర్ అండ్ హీ డిడ్ రైట్ ఏంటి, హీ వాజ్ నోన్, ఐ థింక్ ద టైటిల్ వాజ్ సాహితీ సమరంగన సార్ వాజ్ వెరీ మచ్ ఇన్ టు లిటరేచర్ అండ్ హీ డిడ్ రైట్ ఏంటి, హీ వాజ్ నోన్, ఐ థింక్ ద టైటిల్ వాజ్ సాహితీ సమరంగన సార్. సమరాంగణకి కొంచెం కష్టపడ్డాను,
2: ఎందుకంటే
0: రోజు వాడుక కాదు కాబట్టి కొంచెం నాలిక.
2: కరెక్ట్. దాని ఏమని చెప్పండి, ఆప్షన్ ఇచ్చారు మనకు మాయాబజార్ లో, మనం తిరుగుదాము, అవే వర్డ్స్ ఉన్నాయి అంతే
0: అంతే. థాంక్స్ అ లాట్ అండి
2: గారు.
0: కాల్ చేసాము
2: మేము వినుకొండ వల్లభరాయుడు గురించి మేము కూడా చదువుతాం.
3: ఆయన గురించి నాకేం పెద్ద ఇది లేదు కానీ మేము అక్కడ తెలుగు క్విజుల్లో ఆ క్విజుల్లో ఆన్సర్ చేసినప్పుడు తెలిసింది ఇది ఒరిజినల్ గా అసలు వాడింది ఆయన అని
2: ఆయన రాశారని. సో ఆయన తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ వీధి నాటకం క్రీడాభిరామం అనే ఒక వీధి నాటకానికి క్రీడాభిరామం దానికి చాలా చాలా ఫేమస్ అంట ఆయన. సో అఫ్ కోర్స్ ఆయన విజయనగర వాస్తవ్యులు కాబట్టి మీరు చెప్పింది కరెక్టే అయి ఉండొచ్చు.
0: ఏ అని ఎందుకన్నా చెప్పు, విజయనగరం మాది విజయనగరం అండి.
2: మీది కూడా విజయనగరమా? నేను బొబ్బిలి వెళ్ళానండి, విజయనగరం బొబ్బిలి వెళ్ళాను.
0: ఆల్మోస్ట్
2: సైన్స్ ఫేర్ కోసం.
3: కానీ ఈ విజయనగరం కాదండి,
0: విజయనగరం వేరే చోట్ల
3: విద్యానగరం.
0: ఆగండి ఆగండి, 2 నిమిషాలు కాస్త ఇలాగా ఊరించుకున్నాము

0: చెప్పకూడదు, కాసేపు
1: ఆలోచించుకుంటే
2: కొంచెం గాలి కొట్టిన తర్వాత సూది పెడితే కరెక్ట్ గా దిగుతుంది, ముందు నుంచే సూది పెట్టేస్తే వాల్యూ లేదు.
0: ఐనో, గాలి కొట్టినా వెళ్ళట్లేదు పైకి.
2: సో యా, కరెక్ట్ అండి, కరెక్ట్ ఆన్సర్ వినుకోండి గారు. సో వింటూ ఉండండి, కాల్ చేస్తుండండి, చాలా సంతోషం. శ్రీదేవి గారు, ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకునే సమయం ఆసన్నం అయింది. లెట్ అస్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ బి రైట్.
3: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా, 288 కాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటెన్ వ్యూ. 70 ప్లస్ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లే ఓవెన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్స్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ mantraindiausa.com. మంత్రా ఇండియా, మంత్రా ఇండియా.
4: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
5: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
6: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
7: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
8: నాగరాజ్ అన్నయ్య, హియర్ ఇస్ ద ప్రాబ్లమ్ మై లిసనర్స్ ఫేస్. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the Mortgage Genie solve that?
9: Simple. I solved the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
8: That is a game changer. Call Nagraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
10: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ .com ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మ్యాంగ్లూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అండ్ ఈవెంట్ బై my square feet.
2: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు రాష్ట్రచమా, మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. ప్రతి బుధవారం సాయంత్రం 7 to 8 వరకు వినవచ్చు. ఈ రోజు మనం తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీదేవి గారు, తెలుగు సాహిత్యం అనగానే మనకి ఇంకా చాలా మంది కవులు ఉన్నారు, పేర్లు ఉన్నారు. సో మీరు మీ నెక్స్ట్ ప్రశ్న అడిగే లోపల నేను కవుల పేర్లన్నీ ఒకసారి వెతుక్కుని వస్తాను. నాకు కనిపించిన లిస్ట్ అంతా, నాకు గుర్తుకొచ్చిన లిస్ట్ అంతా ఒక పేపర్ మీద రాస్తాను, ఆ తర్వాత చెప్దాం.
0: చాలా మంది ఉన్నారు, బాలగంగాధర తిలక్ గారు ఉన్నారు. మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడదాము అని ఆలోచిస్తున్నాను.
2: మీరు ప్రశ్న అడగండి, ఇంతట్లో నేను ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, లేకపోతే నేను అడుగుతానులేండి, చెప్పండి.
0: ఓకే ఓకే,
2: మీరా?
0: నేను అదే చూస్తున్నా, ఏం కోసం? మీరు అడగండి, మీరు అడగండి.
2: ఓకే, సో ఇందాల మనము కృష్ణదేవరాయల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు కొంచెం అక్కడి నుంచి మారుద్దాం. వెలుగునీడల నాటక రంగ ఈ ప్రపంచం,
0: ఓకే,
2: వెలుగునీడల నాటక రంగ ఈ ప్రపంచం అని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని తెలుగులోని ఏమని పిలుస్తారు? సో అతనికి ఒక టైటిల్ ఇచ్చారు, సో ఏమని పిలుస్తారు?
0: మల్టిపుల్ చాయిస్ ఇస్తున్నారా?
2: మీరు ఇస్తే నేను ఎప్పుడు ప్రశ్నలకి తప్ప సమాధానాలు చెప్పను కదా. సో
0: అభ్యుదయ కవితము, భావ కవితము, తర్వాత దిగంబర కవిత్వము అండ్ అనుభూతి కవిత్వం.
2: సో నాలుగు ఆప్షన్లు ఇచ్చారు,
0: అభ్యుదయ, భావ, దిగంబర,
2: అనుభూతి.
0: అనుభూతి.
2: సో అడిగిన ప్రశ్న ఏంటంటే వెలుగునీళ్ళ నాటక రంగ ఈ వెలుగు నీడల నాటక రంగం ఈ ప్రపంచము అని రాసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అతనికి ఇచ్చిన ఏమని, ఆయన ఏమని పిలుస్తారు? అంటే అభ్యుదయ కవిత్వం, లేకపోతే భావ కవిత్వం, లేకపోతే దిగంబర కవిత్వం, అనుభూతి కవిత్వం. ఈ నాలుగిట్లో ఒకటి పిక్ చేయాలి. అండ్ మాకు కాల్ చేయాల్సిన నంబర్ 877-265-5992. ఓ కాల్ తీసుకుందాం.
0: హలో, విరజల్లకి స్వాగతం. హలో హలో
1: హలో, భావ కవిత్వం అండి, రొమాంటిక్ పాయింట్. ఆయన యాక్చువల్ గా తెలుగు మన ఆంధ్ర శైలి అనేది అంటారండి.
2: ఓకే ఓకే, సో
0: హి ఇస్ ఎ రొమాంటిక్ పోయిట్ అని చెప్పేశారు యశోధర గారు.
2: మీరు చిన్నప్పుడు చదివారా అండి?
1: నేను లిటరేచర్ నాకు ఎక్కడి జనరల్ నాలెడ్జ్ పెసెన్స్ గా తప్పితే నేను పెద్దగా చదవలేదు. సినిమా సినిమాలలో ఆయన రాసిన పాటలు మాత్రం చాలా
0: ఉంటాయి. అవును అవునండి, దేవులపల్లి గారి చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. సో అసలు ఆయన ఆయన పాటలు అంటే ఇప్పటికైనా కూడా సో సో రొమాంటిక్ అండ్ సో బ్యూటిఫుల్.
2: మల్లీశ్వరి, మేఘ సందేశం, గోరంత దీపం, ఇవన్నీ కొన్ని సినిమాలు అండి అతను రాసినవి. సో ఇంకా
1: ఇంకొకటి ఉండమ్మ పొట్టు పెడతా, ఉండమ్మ పొట్టు పెడతాలో కూడా ఎక్కువ ఎక్కువ రాస్తాడు పాటలు
2: ఆయన.
0: ఓకే,
2: సో
1: ఆయన రెండు అదే సినిమాలో రెండు పాటలు, శ్రీశైలం మల్లన్న శిరసం చేన, చేనంత గంగమ్మ వాన ఒకటి, ఆకాల గంగమ్మ రా రా రా ఉబుకుబుకి ఉరికురికి రా రా రా, రెండు అదే సినిమాలో పాటలు.
2: ఓకే ఓకే,
1: చాలా బాగుంటాయి ఆ పాటలు.
2: అండ్ కృష్ణశాస్త్రి గారు, హీ వాజ్ అవార్డెడ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 1975 అండ్ పద్మభూషణ్. అవునా,
1: ఆయన్ని చూసే భాగ్యం కలిగింది.
0: అరే వెరీ నైస్ అండి, వెరీ నైస్.
1: అక్కడ హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీ అశోక్ నగర్ దగ్గర ఆయన సన్మానం జరుగుతుంటే వెళ్ళి కలిసాము. ఆయనకి అప్పటికే గొంతు వాయిస్ పోయింది,
0: వాయిస్ పోయినా కూడా నా గొంతుకు
1: పార్వతి పరమేశ్వర్ లాగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇద్దరిని ఇద్దరు వచ్చారు, చాలా బాగుంది, చాలా పండుగ పండుగ ఉంది వాళ్ళు ఇద్దరికి చూడటం. అంటే నాకు అప్పటికి మిడిల్ స్కూల్లో ఉన్నాను, నాకేం పెద్దగా వాటి గురించి తెలియదు కానీ, బట్ మా అన్నయ్య చెప్పడం, మా మదర్ తీసుకెళ్ళడం అవన్నీ జరిగినాయి. బట్ ఐ ఎంజాయ్ అని మనకు తెలియకపోయినా కూడా అది మెమరబుల్ గా ఉంది నాకు.
0: నైస్ నైస్.
2: సో మనం సినిమా పాటల గురించి మాట్లాడుకుంటే కనుక దేవులపల్లి గారు రాసిన పాట ఆకాశ వీధిలో మనకి గుర్తుందా, భానుమతి గారు
0: ఆకాశ వీధిలో తర్వాత పిలిచిన మురళికి అని పిలిచిన మురళికి.
2: సో
1: ఆయన ఎక్కువ మీతి గురు ఉంటే ఆ పదాలు ఉంటాయి ఆయన సాహిత్యం.
2: ఓకే ఓకే, సో థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు.
1: మామిటి గురు థ్యాంక్స్ అండి.
2: సో అదండి శ్రీదేవ్ గారు అండ్ శ్రోతలందరూ, ఇవాళ మనం అష్టాచమలోని తెలుగు సాహిత్యం గురించి కొంచెం మాట్లాడుకున్నాం. ఇంకో కాల్ తీసుకుందాం, లెట్స్ టేక్ వన్ మోర్ కాల్. హలో విరజల్కి స్వాగతం. హలో విరజల్కి స్వాగతం, యు ఆర్ లైవ్ లైవ్ ఆన్ ఎయిర్. మీ పేరు చెప్పండి ప్లీజ్.
11: హాయ్ అండి, దిస్ ఇస్ మీనా ఫ్రమ్ ఫ్రీమాన్.
2: చెప్పండి మీనా గారు, ఏ ప్రశ్నకి సమాధానం చెప్తాం అని కాల్ చేశారు?
11: మీరు ఫస్ట్ కృష్ణదేవరాయ అన్నారు, అప్పటి నుంచి రాంగ్ ఫోన్ నెంబర్ కొడుతున్నాను, కానీ ఇప్పుడు మీరు కృష్ణశాస్త్రి వరకు వచ్చేసారు.
2: ఇంకొంచసేపు వస్తే ఇదేంటి సిరివెన్నల్ గారి దగ్గర కూడా వచ్చేస్తాం, కానీ 5 నిమిషాలు టైం ఉంది చెప్పండి. సారీ ఊరినే సరదాగా.
11: మీరు ఇంకా హింజం బెనుల్లాగా బాబులో అవ్వచ్చు, ఎందుకంటే మనకు అసలు సాహిత్యం మీద ఏమి ఐడియా లేదు. ఎందుకంటే కృష్ణదేవరాయది ఐడియా ఉంది, ఎందుకంటే దేవరాయ సో మీ పక్కనే, మీ విజయనగరం పక్కనే మాది వైజాగ్ అనమాట. సో అలా అనుకున్నాను, కానీ ఇంకో ఎవరో కాలర్ బెలూన్ లో గాలి తీసేశారు, అది కాదు విజయనగరం అని చెప్పి. సో
2: అవును,
11: అది వేరు ఇది వేరు అని చెప్పి.
2: Still, Vijayanagaram had the first music college where you could get a master's degree in music in Andhra Pradesh. So it has that unique distinction. So, parladandi, you all are almost, మీ పేరండి ఒకసారి చెప్పండి, పేరు చెప్పండి.
11: మీనా.
2: మీనా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: వీరమణి గంటనే

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ
2: రాజన్నయ్య కోహిమాట్ 408-805-4653 or visit nagrajhomes.com.
3: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
4: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

చిన్నవి సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏటి నీళ్ళు వస్తుందంట. రంగులు రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళని వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నోరు నీ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653. Or visit Nagaraj Homes.com. Visit

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: బ్యాకప్.
1: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే, కానీ డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Traveloppo
3: at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travel

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్ Tech Realtor Nagarajanaya.

0: call him at 408-805-4653 or visit nagrajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
4: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at

0: 可以吗？
1: 呀嘞呐，江巴嘞呐，你都干嘛呢？
2: Culture who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
4: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
3: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: showers and commercials.
1: Again, we're looking today at...
2: Trump, good morning.
3: Good morning.
1: I'm not going for you today.
3: What's your message on this?
1: Gripping your
4: mouth.
5: You're listening to KSJO HD2 San Jose.
6: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
7: ట్రావెలోపాడ్
6: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
8: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
9: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
10: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
11: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
10: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
11: ప్రైవసీ ఎవరికి కావాలండి?
12: If you are not one of these people, you may want to try Zoho One.
13: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
14: Zoho One.
15: Congratulations, Ricky.
16: Thank you.
15: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: లడ్కియోం కే లియే నహీ హై, ప్లీజ్ నీ సున్నా, ప్లీజ్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్
2: e.com.
3: ఆర్ యు లుకింగ్ టు sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer?
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తుంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ 4653 ఆర్ విజిట్ nagrajhomes.com. ఫ్లైట్ టికెట్స్ మీద బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? కాల్ ట్రావెలోపాడ్ and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువలో మన బస్సు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak, latak patak, mastu kudisodu. Hey, kitak

Hey, don't stop dancing. Punagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

Hey, don't stop dancing. Bonacalo loading.

0: India, we're coming for you.
1: We give hold of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a poster of the town.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Hey!

0: రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతం యారు గాజుల సిట్టే మా దుబాయ్ సత్యమతి
0: ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: Josi.
1: Ah, vezi, Josi?
0: É. Esse Josi fez aí foi, bate no motor.
1: అంత గొప్ప వేసా, జర మాకు కూడా చూపించరాదే. పిల్లని భావనిస్తావా, కంటే సోపుతోనే సంపరిస్తాను.
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెల్ ఓపార్ట్. ట్రావెల్ ఓపార్ట్.